స్వామి భారతాదిలాం టు యూ, టు యూ అండ్ యూ అండ్ యూ అండ్ టు ఎవ్రీవన్ హియర్. కఠినంకు ఎక్ కోస్టు దిలాం ఏ ప్లస్ యూ మైనస్ ది హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి కాలేజ్ స్క్వేర్.

స్వామి భారత దిలాం టు ఎవ్రీవన్ హియర్ కోటీరంకు ఎక్ కోస్ట్ దిలాం ఏ ప్రతి మైనస్ ది హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 కాలేజ్ స్క్వేర్.